0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: 94, 95.6, 98.2 megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
4: Namaskaram andariki. మీ అందరి ఉదయాన్ని మరింత అందంగా మరింత సంగీతమయంగా మార్చడానికి మీ ఫేవరెట్ తెలుగు షో తొలి రాగాలు మరోసారి మీ ముందుకొచ్చేసింది. నేను మీ స్నేహితురాలు ఆర్జే వర్ష. ఈ మంగళవారం ఉదయం ఎలా మొదలైంది? కాఫీ సువాసనతోనా, టీ కప్పుతోనా, లేక పనుల లిస్టు చూసి అయ్యో అనుకుంటున్నారా? ఏదైనా సరే, వచ్చే ఒక గంట మనం కలిసి నవ్వుకుందాం, కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం, తెలుగు సినీ ప్రపంచం గురించి ముచ్చటించుకుందాం. అయితే స్మైల్ పెట్టండి, వాల్యూమ్ కాస్త పెంచండి, మరి మొదలు పెడదాం ఈరోజు తొలి రాగాలు.

మీకు తెలుసా, చాలా మంది దర్శకులు తమ సినిమాలో కనిపించే కొన్ని వస్తువులను లక్కీ చార్మ్ భావిస్తారు. కొంతమంది ప్రతి సినిమాలో ఒకే రకమైన గడియారం కనిపించేలా చూసుకుంటారు. మరి

కొందరు ఒక ప్రత్యేక రంగు దుస్తులు ఏదో ఒక సన్నివేశంలో తప్పకుండా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇవి ప్రేక్షకులకు పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ సినిమా వెనుక పనిచేసే థీమ్కి మాత్రం అవి సెంటిమెంట్.

మరి ఇప్పుడు మన అందరికీ ఇష్టమైన సెగ్మెంట్ తెలుగు వర్డ్ ఆఫ్ ద డే. ఈరోజు పదం ఉత్సాహం. ఉచ్చారణ ఉత్ సా హం అంటే ఎక్సైట్మెంట్, చేయాలనే ఆసక్తి, శక్తి, ముందుకు వెళ్ళాలనే తపన. ఉదాహరణకు ఉత్సాహం ఉంటే చిన్న పని కూడా పెద్ద విజయానికి దారి తీస్తుంది. ఉత్సాహం మీనింగ్ ఎంథూజియాజం లేదా ఎక్సైట్మెంట్.

ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసేరో ఎకాయకి నాటు నాటు నాటు.

ఈరోజు మోటివేషనల్ మూమెంట్. ప్రతి పెద్ద విజయానికి ముందు చిన్న చిన్న ప్రయత్నాలే ఉంటాయి. చాలామంది నటులు, సంగీత దర్శకులు, రచయితలు మొదట్లో ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నారు, కానీ వాళ్ళు ఆగలేదు. ఒకరోజు విజయం వచ్చింది. మన జీవితంలో కూడా అదే. నేడు చిన్న అడుగు వేయండి, రేపు అదేమీ గర్వకారణం కావచ్చు.

ఇప్పుడు మన సాంగ్ స్టోరీ సమయం. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక మంచి పాట వెనుక కేవలం గాయకుడు మాత్రమే కాదు, సాహిత్య రచయిత, సంగీత దర్శకుడు, వాద్య కళాకారులు, రికార్డింగ్ ఇంజనీర్స్, ఇలా ఎన్నో మంది కృషి ఉంటుంది. ఒక ప్రముఖ పాట రికార్డింగ్ కోసం కొన్నిసార్లు 100 మందికి పైగా కళాకారులు స్టూడియోలో కలిసి పనిచేసేవారు. ఈరోజు డిజిటల్ టెక్నాలజీ ఉన్నా ఆ రోజుల థీమ్ వర్క్కు ప్రత్యేకమైన మాధుర్యం ఉండేది. అందుకే పాత పాటలు ఇప్పటికీ కొత్తగా అనిపిస్తాయి.

రోజూ స్టార్ హైలైట్లు. తెలుగు చిత్ర పరిశ్రమలు కష్టపడి ఎదిగిన నటుల ప్రయాణాన్ని గురించి మాట్లాడుకుందాం. చాలామంది సార్లు చిన్న పాత్రలతో మొదలుపెట్టి ఎన్నో ఆడిషన్లు ఇచ్చి అనేక సంవత్సరాల తరువాత గుర్తింపు పొందుతారు. వారి కథ మనకు చెప్పే విషయం ఏంటంటే సహనం కూడా ప్రతిభ లాగే ముఖ్యమే. సినిమాల్లోనూ జీవితంలోనూ ఒక అవకాశం రావడానికి కొన్నిసార్లు సమయం పడుతుంది, కానీ సిద్ధంగా ఉన్న వారికే విజయం ఎంచుకుంటుంది.

చాట్. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మీకు ఒకరోజు సినిమా తీయాల్సి వస్తే హీరోగా ఎవరిని తీసుకుంటారు? కామెడీ చేస్తారా, యాక్షన్ చేస్తారా, లేక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తారా? ఆలోచించండి.

0: సినిమాలో మొదట షూట్ చేసే సన్నివేశమే చివరగా సినిమాలో కనిపిస్తుందా? సమాధానం, చాలాసార్లు కాదు. షూటింగ్ షెడ్యూల్, లొకేషన్, అందుబాటులో ఉన్న తేదీలను బట్టి సన్నివేశాలు చిత్రీకరిస్తారు.
1: అరే

సార్ నిన్న నా నదానికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్, గట్టిగా వెతికాను.

0: లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తాను.
0: ఏం చెప్పాలి,
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్.

ఫన్ ఫ్యాక్ట్. ఒక సినిమా కోసం ఉపయోగించే కాస్ట్యూమ్ సంఖ్య వందలలో ఉండొచ్చు. కొన్ని సినిమాల్లో వేల సంఖ్యలో దుస్తులు తయారు చేస్తారు. ఇది సినిమా వెనుక ఉన్న భారీ ప్రణాళికకు ఉదాహరణ.

ఈరోజు చిన్న సందేశం. ఎవరినైనా మెచ్చుకోవడానికి డబ్బు అవసరం లేదు. ఒక మంచి మాట, ఒక చిరునవ్వు, ఒక ధన్యవాదం, ఇవి ఎవరి రోజైనా అందం మార్చగలవు. ఈరోజు కనీసం ఒకరిని అభినందించండి మరి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

అలా చూస్తుండగానే ఈరోజు తొలి రాగాలు ముగింపు దశకు చేరుకుంది. ఉత్సాహం గురించి మాట్లాడుకుందాం. సినిమా వెనుక ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం, కొన్ని మంచి ఆలోచనలను పంచుకుందాం. ఈరోజు ఆనందంగా విజయవంతంగా గడపాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారములు, నేను మీ వర్ష. సరే, బాయ్ బాయ్.